ప్రతిలోన ఇవాడు మాట్లాడుతున్నా తరపు కర్మకర్మ సంస్థాన శ్రీ పశ్చిమ ప్రధాని పాదశాహిమాని ఓ పహాడీ పుభాకర వెంట కోసి పార్వతి గండకి ఒలింబిని పాదశ హిమాని పుభాకర్ని ద్విధామ హల్కా అని ప్రధాన సంభావన హల్కా మౌసం